మాజీ కాన్సలర్ దాల్కో కూకుదాలోనా? ఇచ్చేసే మాజిస్ కి కాండిలో